ధర్మ కుమార కైసర్యాశ్రీ బ్రహ్మ జ్ఞానయానే విదూర్ కైసరి జ్ఞాన హవశిశు జనమ మనున్ బడాలే పని కృతి ఉజ్వల ఓ సుత సయిత క